లోక ప్రజాపతి లోకపాలో దాత బ్రహ్మ చ దేవరాన్ భగవాన్ చేశ్వతో నిత్యం

ప్రాప్తుం చక్రాయుధం తరుణ వారిజపత్ర నేత్రం ఓం శ్రీ విష్ణవే నమః.